నానగమన మృగాష్టపది శాంతసంగ అంతర్ప్రభీఠాం ప్రభు కాళాగామీఠా సకల సమయగరీయకటమాయనకరంగనాదృష్టాహే నామృద అమృత ప్రభుగా నామ దేహి మహిష్గాభిశ్రామ స్వర్ణ సమాధ అనత్తనాద గహన్నా జయ్యాచార్య విస్మాతిఖ్యాధికాయన సూజీపాయ స్వంతర్ స్వభార అనంత గట్గడ వ్యాభ్రయా భగవంతర్ణమాయ ఆకాశ్మయా సర్వలోక పూర్ణ ప్రతపాల బంధిన